తరంగా, మే అసలుకి ఇంకొచ్చరు కందులు పెట్టినది. ఏ కందులు పిన్న ఆపుకెనా మగ జీవిత వేళ అదటత్ మగే కందులు పిహిన ఏ కాదరయాక్ మంగ్ నది.